ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 27వ తారీఖు గురువారం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు, అది ఆశయమైనా బంధమైనా అని అన్నారు స్వామి వివేకానంద. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం రజని.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మీరు ఇంతవరకు శ్రీ సాయి భక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి జి ఇందిరాదేవి.
1: జీవితమే ఒక యోగం. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చు, కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము అనేది అక్షర సత్యమేనని అందరికీ ఏదో ఒక రోజున అనుభవం అవుతుంది. కష్టాల కన్నీళ్ల ఉపధనాన్ని, సుఖాల పన్నీళ్ల కమ్మధనాన్ని రుచి తెలుసుకోలేని మనిషి జీవితం అడవిగాచిన వెన్నెలతో సమానమవుతుంది. ఈ జీవితం ఆ పరమాత్మ ప్రసాదించిన ఒక్క అపూర్వమైన వరం. ఈ ప్రపంచం పరమాత్మ మన కోసం సృష్టించిన ఒక ఉద్యానవనం. ఈ ప్రపంచ వేదికే మన పాలిట పాఠశాల. ఈ పాఠశాలలోనే మన జీవిత పాఠాలను నేర్చుకోవాలి. సాగరంలో ఊగిసలాడుతూ నౌక చివరకు తీరం చేరుకుంటుంది. ఆ నౌకలాగా సంసార సాగరంలో మునకలు వేస్తూ ముందుకు సాగి మనిషి కూడా తన గమ్యం చేరుకోవాలి. ఆ గమ్యం ఏమిటో తెలివిగా గ్రహించగలిగితే క్షారసాగర పయనంతో క్షీరసాగర మదనం చేయగల చేవ కూడా వరిస్తుంది. దుర్లభమైన నరజన్మ సార్థకం అవుతుంది. సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా హలాహలం, ఆ తరువాత అమృత కలశం ఏ విధంగా ఉద్భవించాయో అదే విధంగా సంసారమనే సాగరాన్ని మదిస్తే జలజలా రాలే కన్నీళ్లే ముందుగా స్వాగతం పలుకుతాయి. మొదట కష్టాల కాలసర్పాల్లా బుసగొట్టగానే మనిషి జీవితం ఆ కాలసర్పపు విషపు కోరల్లో చిక్కుబడుతుంది. దానికి ఎదురు తిరిగి తెలివిగా అడుగు ముందుకు వేస్తే ఆ పాము పడగ ముడిచి తన దారిన అది వెళ్ళిపోతుంది. పాములు వాడు నేర్పుగా పట్టుకొని పాముని బుట్టలో వేస్తాడు. అలాగే మనిషి కూడా కష్టాలను ఓర్పుతో జయించవచ్చు. కష్టసుఖాలు అనేవి కావడు కుండలని, కష్టమైన సుఖం అయినా కలకాలం కాపురం చేయవని పెద్దలు చెప్పారు. ఏటి ఒడ్డున పెరిగిన నీటి మొక్కలు వరదకు తల వంచినా బురదలో బడి కొట్టుకుపోవు. ఉప్పెన తగ్గిపోగానే చప్పున తల ఎత్తి తమ ఉనికిని చాటుకుంటాయి. చదువుల సారాన్ని గ్రహించటమే తెలివికి గీటురాయి. ఈ నీతి పాఠాన్నే ప్రహ్లాదుడు తన తండ్రికి చెప్పాడు. తెలివిగా జీవించమని చెప్పిన తనయుడి మాటను పెడచెవిన పెట్టాడు ఆ తండ్రి. తామసిక భక్తి వల్ల హిరణ్యకశ్యపుడు సంపాదించుకున్న వరాలన్నీ చివరికి బూడిదపాలయ్యాయి. వరమే తన పాలిట శాపంగా మారింది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి తెలియరాని బాధలను కొని తెచ్చుకోవటం మనిషికి అలవాటు. పొరపాటు వల్ల ఆ వ్యక్తి గ్రహపాటుకు గురి అయితే ఆశ్చర్యమేమీ ఉండదు. అహంకారం వల్లనే లంకేశ్వరుడు రాలిపోయాడు, పురురాజు కూలిపోయాడు. భగవంతుడు దయతో ఇచ్చిన తెలివితేటల్ని మనిషి అన్నవాడు తగిన రీతిలో ఉపయోగించుకోవాలి. తాను బాగుపడితే చాలనుకోకుండా 10 మందికి మేలు కలగాలని అనుకోవాలి. అదే జీవిత పరమార్థం. అన్ని అనర్థాలకు, ప్రపంచ యుద్ధాలకు కారణం మనిషిలో మాటు వేసి కాటు వేయటానికి సిద్ధంగా ఉన్న దురాశ, దురహంకారం రారాజునని విర్రవీగిన దుర్యోధనుణ్ణి, కురువంశాన్ని నాశనం చేశాయి. గట్టు దిగి జీవితంలోని లోతుపాతలు తెలుసుకుంటే గాని యోగం వంటబట్టదు. అసలు మర్మం అనేది కర్మయోగంలోనే ఉంది. కర్మను చేస్తూ కర్మఫలాల కోసం ఎదురు చూడని వాడే యోగి. ప్రపంచాన్ని చక్రవ్యూహంలాగా చూసేవాడు భోగి. తలలు మార్చగలిగిన వాడికి తన తలరాత ఏమిటో తెలియదు. బ్రహ్మ వ్రాసిన రాత గీత వల్లిస్తే చెరిగిపోదు. తెలివిగా జీవిత రణరంగంలో నెగ్గుక రాగలిగిన వాడు ఇహభోగపు తలుపులు

0: శాశ్వతంగా మూసుకుపోయి నిండు నూరేళ్లు సుఖంగా ప్రశాంతంగా జీవించి తెలివిగా మరణించి అమృతత్వాన్ని సాధించగలడు. కాబట్టి మనం అందరము భోగిగా జీవించటం కన్నా యోగిగా మరణిస్తే ముక్తిని పొందగలమని భావించి జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పించిన వారు శ్రీమతి జి ఇందిరాదేవి, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: రైతు సమాచారం.
3: మొక్కజొన్నలో కత్తెర పురుగులు రైతులను కలవరపెడుతుంది. ఈ పురుగు మొక్కజొన్ననే కాకుండా వరి, జొన్న, చెరుకు, క్యాబేజీ, బీట్రూట్, టమాటా, ఆలుగడ్డ, ఉల్లి, పత్తి, సోయాబీన్, చిరుధాన్య పంటలను కూడా నష్టపరుస్తుంది. ఈ పురుగు జీవిత చక్రంలో 4 దశలుంటాయి. గుడ్లు, లార్వా, ప్యూప, తల్లి పురుగులు ఉంటాయి. లార్వా దశ పురుగులు పంటకు ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. లార్వా తల మీద తిరగబడిన వై ఆకారం గుర్తు ఉంటుంది. తోక పైభాగంలో నల్లరంగు చుక్కలు చతురస్రాకారంలో ఉంటాయి. 3 లేత పసుపు గీతలు తల నుంచి తోక వరకు ఉంటాయి. ఇది ఆశించటానికి ప్రధాన కారణాలు వెట్టి పరిస్థితులు ఉన్నప్పుడు, పురుగు మందులు ఎరువులను ఎక్కువగా పిచికారీ చేసినప్పుడు, సకాలంలో విత్తనప్పుడు కత్తెర పురుగు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. పంట మార్పిడి పాటించకపోవటం వల్ల, అంతర్ పంటల్ని సాగు చేయకపోవడం వల్ల కూడా ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. గుడ్ల నుంచి వెలువడిన లార్వా పురుగులు మొక్కల సుడుల్లో దాగి ఆకుల పత్రహరితాన్ని గీకి తింటాయి. దీంతో ఆకులపై తెల్లటి చారలు, చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. ఎదిగిన పురుగులు సుడుల్లోని ఆకులను పూర్తిగా తులుస్తాయి. దీనివల్ల ఆకుల్లో ఈనెలు మాత్రమే మిగిలిపోతాయి. ఈ పురుగులు కంకులను కూడా తొలిచి గింజలను తింటాయి. దీనికి సమగ్ర నివారణ పద్ధతులను చేపట్టాల్సి ఉంటుంది. వేసవిలో లోతుదొక్కులు చేయటం వల్ల కోశస్థ దశలో ఉన్న ప్యూపాలు ఎండవేడికి పక్షులు తినటం వల్ల చనిపోతాయి. ప్రతి సంవత్సరం పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. అంతర పంటలుగా కంది, పెసర, మినుము సాగుతో ఈ పురుగు ఉధృతిని కొంతవరకు అదుపులో పెట్టవచ్చు. అలాగే పంటల చుట్టూ కొన్ని రకాల ఎర్రపంటలను కూడా సాగు చేయాలి. మొక్కజొన్న పంట చుట్టూ కంచెగా, అంటే ఎర్రపంటగా, నేపియర్ పశుగ్రాసాన్ని మెత్తితే తల్లి రెక్కల పురుగులు నేపియర్ ఆకులపై ఆకర్షితమై వాటిపై గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుండి వచ్చిన గొంగలి పురుగులకు పోషకాలు అందక చనిపోతాయి. 1 ఎకరానికి 10 పక్షి స్థావరాలను పంట తొలిదశలో ఏర్పాటు చేసుకోవాలి. అజాడిరెక్టిన్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. వేప నూనె వాడినా కూడా గుడ్లు తొలిదశలో గొంగలి పురుగులు లేదా లార్వాలు చనిపోతాయి. మొక్క సుడుల్లో ఎర్రటి మట్టి, బొగ్గుపొడి, బూడిద, ఇసుకను వేస్తే లార్వాలు మరణిస్తాయి. మట్టి 9 భాగాలు, సున్నం 1 భాగం కలిపి సుడుల్లో వేయాలి. కత్తెర పురుగు ఉనికిని గమనించడానికి 1 ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను, పురుగు ఉధృతిని తగ్గించడానికి 1 ఎకరానికి 15 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. వీటిలోని ల్యూర్ అనే పదార్థం నుండి వచ్చే వాసనకు ఆకర్షితమైన మొగరెక్కల పురుగులను సులభంగా నిర్మూలించవచ్చు. మిత్ర పురుగులను ఆకర్షించడానికి బంతి, కొత్తిమీర, సోంపు, పొద్దుతిరుగుడు వంటి పంటలను వేసుకోవాలి. కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మిత్ర పురుగులైన ట్రైకోగ్రామా పిడియోసమ్ లేదా టెలినోమస్ రీమన్ ఈ గుడ్లను 1 ఎకరానికి 20,000 చొప్పున విడుదల చేయాలి. పురుగు ఉధృతి 5 నుంచి 10% ఉన్నప్పుడు జీవ పురుగు మందులైన బాసిలస్ 1 ఎకరానికి 400 గ్రాములు లేదా బవేరియా బసియానా మెటారాజియం అనిస్లోపి 1 ఎకరానికి 1 కిలో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి 10% కంటే ఎక్కువగా ఉన్నప్పుడు సుడుల్లో క్లోరాండ్రో నిలిప్రోల్ 18.5% SC 1 ఎకరానికి 80 మిల్లీలీటర్లు, స్పినేటోరం 11.7

0: శాతం ఎస్సీ ఎకరానికి 100 మిల్లీలీటర్లు, ఎమామెక్టిన్ జెంబోయేట్ 5% ఎస్జి ఎకరానికి 80 గ్రాములు, థయోమెథాక్సమ్ 12.6% ప్లస్ లామ్డా సహాలోత్రిన్ 9.5% ఎకరానికి 50 మిల్లీలీటర్లు. వీటిలో ఏదో ఒక మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో సమగ్ర యాజమాన్యం పాటించినట్లయితే కత్తెర పురుగును నివారించుకోవచ్చు.
1: మీరింతవరకు మొక్కజొన్నలో కత్తెర పురుగు యాజమాన్యం గురించి తెలుసుకున్నారు.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: రైతు సమాచారం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో పంటకి సంబంధించిన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి డాక్టర్ పాలిని గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. 7:30 చిత్రగీతాలు, 7:40 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం. 8:00 సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం అవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం, అనంతరం మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారం అవుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 07 0877 4929 2950389 2950539. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 శ్రీ రాఘవేంద్రాయ నమః ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్, 2:30 కిన్నెర లహరి, 3:30 ఏకచిత్రగానం, 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట రిపీటెడ్ రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 5:00 చిత్రగీతాలు, 5:30 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:35 జానపద సంగీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్, 8:00 కిన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్ర

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:43 దాటి 55 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతనుద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువనాయకత్వం, ఆరోగ్యం, దేశ నిర్మాణం వంటి అంశాలపై యువతతో ప్రధానమంత్రి చర్చించనున్నారు. యువ సంవాద్లో భాగంగా క్రీడా మౌలిక వసతులు, శిక్షణ, క్రీడా విజ్ఞానం తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. మైభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువనాయకత్వం, స్వచ్ఛంద సేవ, భవిష్యత్తు నైపుణ్యాలు, పౌర బాధ్యతలపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. నషాముక్త యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం, బలమైన వికసిత భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయడం ఖేలో ఇండియా డైలాగ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన సంజీవని ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేస్తే వైద్య సేవల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చునని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టు అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా దీనిని విజయవంతంగా అమలు చేసి వైద్య సేవల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో రియల్ ఎస్టేట్ అభివృద్దికి హైదరాబాద్ అత్యంత ఆసక్తికరమైన ప్రాంతంగా అంతర్జాతీయ మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ ప్రశంసించడంపై ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్దికి గత ప్రభుత్వాలు వేసిన పునాదులపై భవిష్యత్ ప్రణాళికలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్, ఎఫ్ఎస్ఐ నిబంధనల తొలగింపు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

0: ఐటీ ఫార్మా రంగాల అభివృద్ది వంటి చర్యలు నగర ప్రగతికి దోహదపడ్డాయని తెలిపారు. హైదరాబాద్ను మరింత పచ్చగా, పరిశుభ్రంగా, వేగవంతమైన రవాణా వ్యవస్థతో, క్రీడలు, సంస్కృతి, కళలు, ఆహారం, వినోదం, ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కోపల్లె వద్ద పాత బ్రిటిష్ కాలం నాటి వంతెన స్థానంలో నిర్మించిన నూతన వంతెన్ను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి మాట్లాడుతూ కేవలం 5 నెలల్లోనే 2 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే అప్రోచ్ రోడ్లతో సహా 4 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని రఘురామకృష్ణంరాజు తెలియజేస్తూ
1: ఈ దారి గుండా వెళ్ళటం చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ఎన్నో దశాబ్దాల సమస్య. దానికి పనులు మొదలు పెట్టిన 5 నెలల్లో ఒక బ్రిడ్జ్ మనం ప్రారంభిస్తూ త్వరలో అప్రోచ్ రోడ్లు అన్ని కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం తీసుకున్నాం. ఈ బ్రిడ్జ్ మీద రాకపోకలన్నీ ప్రారంభం అవుతాయి. భీమవరానికి ఇది ఒక అత్యంత ముఖ్యమైన, మనకి ఇప్పుడు ఏలూరు పాలు, రైకులూరు ఈ రోడ్డు అదంతా విజయవాడకి వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్ అవుతుంది. దానికి ఇది ఒక ఇంపార్టెంట్ లింక్ గా మారబోతుంది. మనం ఇప్పుడు రెడీ అయిన ఈ ఫోర్ లేన్ బ్రిడ్జ్
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిలకలూరుపేట వద్ద ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఫిబ్రవరి నుంచే అంచనా వేసి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించామని చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్టంలో సాధారణం కంటే 51% తక్కువ వర్షపాతం నమోదైన పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని అన్నారు. రైతులకు పంటల బీమా భరోసా కల్పించడంలోనూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఖరీఫ్ 2025లో 19.5 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు ఈ ఏడాది 35.1 లక్షలకు పెరిగాయని వివరించారు. ఎల్నినో పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్టంలో ప్రతి ఒక్కరికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ వరకు నీటిని నింపుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమకు తొలి విడతగా రోజుకు 11,500 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరంలోనే హంద్రీనివా కోసం 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 55 టీఎంసీల నీటిని రాయలసీమ చివరి భూములకు తరలించినట్లు మంత్రి రామానాయుడు తెలియజేస్తూ
2: కృష్ణా డెల్టాకు సంబంధించి మనం ఆ పులిచింతుల్లో ఉన్నటువంటి రిజర్వ్ వాటర్ పోను ఇంకా 15 టీఎంసీలు అవసరం. అంటే దగ్గర దగ్గర 46 టీఎంసీలు ఒక ఆంధ్రాకే నాగార్జున సాగర్ కు అవసరమైనటువంటి పరిస్థితి. చేత ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి నీరు కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కి నాగార్జున సాగర్ ద్వారా మనకు అవసరమైనటువంటి విషయాన్ని కూడా మరి అవగాహన లేకుండా మాట్లాడడం. ఏదైతే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉందో దాన్ని కూడా మన అవసరాలకి మించి ఉత్పత్తి చేయడానికి లేదు అని చెప్పి కేఆర్ఎంకి ఆల్రెడీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది.
0: ప్రపంచ స్థాయి సంస్థలైన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను తొలి ఎంపికగా ఎంచుకుంటున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో గ్లోబల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కేవలం ఐటీ రంగానికే కాకుండా స్పోర్ట్స్, టెక్నాలజీ, మీడియా, హాస్పిటాలిటీ, క్యాపిటల్ మార్కెట్లు, ట్రేడింగ్, ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులకు కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. రాష్టంలో గత సంవత్సరంలో 75 జీసీసీలు ఏర్పాటయ్యాయని, వచ్చే ఏడాది నాటికి మరో 100 జీసీసీలను రాష్టానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన పైప్లైన్ పనులను ఆమె నిన్న అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొంటూ
3: పెనుకొండ నియోజకవర్గంలో

0: హైవే రోడ్ సుమారుగా 33 కిలోమీటర్లు 700 కోట్లతో శతవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. గోరెంట్ల ఊర్లేకపోకుండా బైపాస్ హైవే కనెక్టివిటీ కూడా ఈ రోజు ఓపెన్ చేయడం కూడా జరిగింది అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క జలకళ, ఒక పక్క హైవే కనెక్టివిటీ, మనకర్నేశ్వర్ బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉండటం వల్ల ఈ రోజు మనకు కియా లాంటి పరిశ్రమలు, కియా అనుబంధ సంస్థలు, బెల్ కావచ్చు, ఫైటర్ జెట్ కావచ్చు, మరి పరిశ్రమలు కూడా మొత్తం రాయలసీమ వైపే చూస్తున్నాయి.
1: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానామల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవిని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో

0: सम्भावनां दृष्ट्वा बिहारराज्येन सज्जताः तीव्रीकृताः। बिहारस्य पश्चिम चम्पारण पूर्व चम्पारण गोपालगंज सारण मुजफ्फरपुर वैशाली इत्येतेषु षट्सु जनपदेषु सतर्कता वर्धिता अस्ति। मुख्यमंत्री सम्राट चौधरी उक्तवान् यत् परिस्थितिं निरीक्षणाय उच्चस्तरीय दलस्य निर्माणं कृतमस्ति। उत्तर प्रदेशे नेपाल सीमा समीपस्थयोः महाराजगंज कुशीनगर जनपदयोः निरीक्षणं वर्धितमस्ति। प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य दृश्य श्रव्य परान्तर्जालीय माध्यमेन खेलो इंडिया इति संवादं सम्बोधयिष्यति। मेरा युवा भारत इत्येतद् द्वारा ऐषमः राष्ट्रिय क्रीडा दिवस समारोहाणाम् अन्तर्गतम् आयोजितः अयं कार्यक्रमः सम्पूर्ण देशे आयोजयिष्यते, यस्मिन् प्रत्येकस्य राज्यस्य केन्द्रशासित प्रदेशस्य च प्रत्येकस्मिन् जनपदे स्थितयोः द्वयोः महाविद्यालययोः युवानः भागं ग्रहीष्यन्ति। अयं कार्यक्रमः क्रीडा, युवनेतृत्वं, नागरिकदायित्वं, स्वयं सेवा, शारीरिक स्वास्थ्यं, राष्ट्रनिर्माणं च एकस्मिन् सामूहिक मञ्चे संयोजयिष्यति। भारत चीन देशौ सीमा क्षेत्रेषु शान्तिं स्थैर्यं च स्थापयितुं तथा उभयोः देशयोः द्विपक्षीय सम्बन्धानां स्वस्थं निरन्तरं च विकासाय अनुकूलं वातावरणं निर्मातुं स्वप्रतिबद्धतां पुनः प्रतिपादितवन्तौ। भारतचीनयोः विशेष प्रतिनिधीनां सीमा विवाद सम्बद्ध वार्तायाः पञ्चविंशतितमं चरणं ह्यः बीजिंग नगरे अभवत् इति वार्ताः।
1: आकाशवाणी नागर कर्नूल जिल्ला समग्र निवेदिक వింటారు. నివేదిక నందిస్తారు శ్రీ టి విజయ్ కుమార్.
2: రైతులకు ఎరువుల అమ్మకాల్లో పారదర్శకత కోసం ఎఫ్ఎఫ్ఎస్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ కోరారు. ఇకపై రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని అన్నారు. ఈ యాప్లో వచ్చే క్యూఆర్ కోడ్ను డీలర్కు చూపించి ఆ షాపుల్లోని పీఓఎస్ యంత్రం ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎరువులను పొందవచ్చన్నారు. డీలర్లు రైతులకు ఈ యాప్ బుకింగ్ లో సహాయం చేయాలన్నారు. ఈ యాప్లో బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే డీలర్లు ఎరువులు విక్రయించాలన్నారు. ప్రస్తుతం ఎకరాకు 2 బస్తాల యూరియా కేటాయిస్తున్నామని, ఏప్రిల్ 1 తర్వాత రైతులు కొనుగోలు చేసిన యూరియాను లెక్కించి అర్హత ప్రకారం యూరియా ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5516 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, గతేడాదితో పోలిస్తే యూరియా నిల్వలు 150% అధికంగా ఉన్నాయన్నారు. వచ్చే సెప్టెంబర్ 8-9 తేదీల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్నాయని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వి సీతారాం తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ పేర్లను ఆగస్టు చివరి వరకు కార్యాలయంలో నమోదు చేయించుకోవాలని కోరారు. అథ్లెటిక్స్, క్రికెట్, చెస్, క్యారం, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, ఖోఖో లాంటి క్రీడా పోటీల్లో పాల్గొనే ఆసక్తి ఉన్న ఉద్యోగులు ఉద్యోగ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుతోనే అందజేయాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 9 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం 7 ఏడాదిలో పూర్తి చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తెలిపారు. బేస్మెంట్ స్థాయి వరకు పనులు జరిగాయన్నారు. పనులు నాణ్యతగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కళాశాలలో పూర్తి స్థాయిలో అనుభవం కలిగిన లెక్చరర్లు ఉన్నారని, ప్రస్తుత భవనం శిథిలావస్థలో ఉన్నందున సరైన విధంగా సదుపాయాలు లేవన్నారు. కార్పొరేట్ స్థాయిలో తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, ఆడిటోరియం, ఫర్నిచర్, ఇతర సదుపాయాల్ని ఈ కళాశాలలో ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు, బాలికలు పోకిరీల వేధింపులకు భయపడవద్దని షీటీమ్ ఏఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కల్పించేలా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో విద్యా సంస్థలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా బస్టాండ్లు, మార్కెట్లు, రద్దీ ప్రదేశాల్లో ఆకతాయిలను కనిపెట్టేందుకు నిఘా ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, బాలికలు ఎలాంటి సమస్యలు ఉన్నా 8712657676 నెంబర్ కి ఫోన్ చేయాలని కోరారు. ఎల్లినో ప్రభావంతో రాబోయే కాలంలో తీవ్ర నీటి కరువు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రాష్ట పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎంజీకేఎల్ ఐ కాల్వలను బైక్ పై తిరుగుతూ పరిశీలించిన మంత్రి ఈ మేరకు స్పష్టం చేశారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలన్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో నిండుగా నీళ్లు ఉన్నాయని, వాటిని కాల్వల ద్వారా చెరువుల్లోకి మళ్లిస్తున్నట్లు తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి తాగునీటికి ఇబ్బంది కలగకుండా భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు పరిస్థితులను గ్రహించి వరి పంటకు బదులుగా జొన్న, మొక్కజొన్న లాంటి 6 తడి పంటలకు సాగు చేయాలని కోరారు. వచ్చే సెప్టెంబర్ నెల 12

తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి డి రమాకాంత్ తెలిపారు. భూతగాద, చెక్ బౌన్స్, కుటుంబ తగాద, బ్యాంకు, మోటారు వాహన ప్రమాద కేసులతో పాటు రాజీ అయ్యే క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుందని, అప్పీల్ లేని తీర్పుతో సమయం, డబ్బు కూడా ఆదా అవుతున్నాయన్నారు. విపత్తుల సమయంలో స్వచ్ఛందంగా సేవలందించేందుకు యువత ముందుకు రావాలని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి స్కౌట్ మాస్టర్ సురేష్ బాబు కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర విపత్తు స్పందన దళం ఆధ్వర్యం

0: స్వచ్ఛందంగా సేవలందించేందుకు యువత ముందుకు రావాలని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి స్కౌట్ మాస్టర్ సురేష్ బాబు కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర విపత్తు స్పందన దళం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఆపద మిత్ర అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న యువత సేవ కోసం యాప్ లో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఇందులో పేర్లు నమోదు చేసుకున్న యువతకు 10,000 రూపాయల విలువైన కిట్, 5 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు నాగర్ కర్నూలు జిల్లా మహిళా సంక్షేమాధికారి రాజేశ్వరి తెలిపారు. ఇందులో భాగంగా కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లిలో మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయిస్తున్నామన్నారు. 8 ఎకరాల స్థలంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందుకోసం అవసరమైన స్థలం, రోడ్డు, విద్యుత్ సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ చేపట్టామన్నారు.
1: నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ టి విజయ్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ నుద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో 2 కళాశాలల్లో యువత భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది క్రీడలు, యువ నాయకత్వం, ప్రజల బాధ్యత, స్వచ్ఛంద సేవ, ఫిట్నెస్, దేశ నిర్మాణాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. భారతదేశ యువజన క్రీడా వ్యవస్థపై సాగుతున్న చర్చల్లో వారి ఆలోచనలు, దృక్పథాలు భాగమయ్యేలా ఇది తోడ్పడుతుంది. క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు ప్రముఖ అథ్లెట్లు, పతక విజేతలకు మధ్య ప్రత్యక్ష సంభాషణ జరగడం విశేషం. ఇందులో పాల్గొనే యువత తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరచడానికి యువ సంవాద్ ఈ కార్యక్రమంలో ప్రధానాంశంగా ఉంటుంది. క్రీడలు, ఒలింపిక్ ఆకాంక్షలు, యువ నాయకత్వం, వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే 5 ప్రధాన ఇతివృత్తాల చుట్టూ ఈ చర్చా వేదిక రూపుదిద్దుకుంది. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. ఈ మార్గాలు మొత్తం రైల్వే నెట్వర్క్ లో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉండగా సుమారు 41% రైల్వే ట్రాఫిక్ ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది నెట్వర్క్ అంతటా మరింత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రయాణికుల సరుకు రవాణా భవిష్యత్ వృద్దికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ, అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి, కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రతి స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై నిరంతరం దృష్టి సారిస్తూ, పనులను సకాలంలో పూర్తి చేయడం, సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఈరోజు గుజరాత్ లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హెత్నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్ లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్ తేజ్ లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హోంమంత్రి హాజరవుతారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయంతో సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో నిన్న మధ్య నేపాల్ను భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 133 మంది భారతీయులతో సహా 750 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. టిబెట్ లో ఉద్భవించిన ఈ వరద అనేక పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసింది. టిబెట్ ప్రాంతంలో ఉదయం 8:37 భూకంపం సంభవించిందని, ఆ తర్వాత 3 నిమిషాలకే ఆకస్మిక వరదలు సంభవించాయని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. భూ ప్రకంపనల కారణంగా హిమానీ నదం కరిగిపోయి ఈ వరదలకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న లేండే నది ఉప్పొంగడం, కొండ చర్యలు విరిగిపడ్డం వల్ల రసువా జిల్లాలోని సరిహద్దు పట్టణమైన తిమురేలో బేటే కోషి మీదుగా ఈ భారీ వరద త్రిశూలి నదిలోకి ప్రవేశించినట్టు నేపాల్ జాతీయ విపత్తు రక్షణ సహాయ నిర్వహణ సంస్థ తెలిపింది. రాజధాని ఖాట్మండు నుండి దాదాపు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నవాకోట్, చిత్రావన్, గోర్ఖా, తనాహు, నవల్ పరాసి వంటి ఇతర జిల్లాలకు నదీ ప్రవాహం వ్యాపించింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం సంభవించడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామచంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి తమ సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తారని పేర్కొన్నారు. నేపాల్కు సాధ్యమైన అన్ని మానవతా సహాయాలు అందించడానికి భారత్ సిద్దంగా ఉందని తెలిపారు. సహాయ రక్షణ చర్యలపై భారత్ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ప్రధానమంత్రి వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలీల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెటియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ యాదవ్ తెలిపారు. అంతేకాకుండా రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

0: మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమాపేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: డెలిషియస్ కేక్స్ హోమ్మేడ్ కొత్తగూడెం.
2: మన కొత్తగూడెంలో మంచి క్వాలిటీ క్వాంటిటీ గల ఫ్రెష్ కేక్స్, పిజ్జాస్, పఫ్స్, బ్రౌనీస్ హోమ్ డెలివరీ చేయబడును.
1: డెలిషియస్ కేక్స్ హోమ్మేడ్, నియర్ మానసవిక స్కూల్, కొత్తగూడెం.
2: ప్రొపరైటర్ జి శిరీష. సెల్ నంబర్ 9059737146.
1: మరొక నంబర్ 9502816509.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి డాక్టర్ సలహాలు కార్యక్రమంలో పంటికి సంబంధించిన రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఈ అంశం గురించి దంత వైద్యురాలు డాక్టర్ ఈ పాలనీ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కలవకొలను నాగలక్ష్మి.
6: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యమైన అందమైన దంతాలు ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి అటువంటి దంతాలకు ఆరోగ్య సమస్య వచ్చి దంతాలు పాడైనప్పుడు కొన్ని సందర్భాల్లో దంతాలను తొలగించాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా దంతాలు తొలగించకుండా ఇప్పుడు వచ్చినటువంటి అత్యాధునిక చికిత్సల్లో ప్రధానమైంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఈరోజు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి, దంతాల యొక్క ఆరోగ్యం, దంతాలని ఎలా కాపాడుకోవాలి అనే విషయాల్ని మనకి వివరించడానికి ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు దంత వైద్యురాలు డాక్టర్ ఈ పాలిని గారు. నమస్కారం మేడం.
7: నమస్కారం అండి. రేడియో శ్రోతలందరికీ నమస్కారం.
6: మేడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటండి? అసలు
7: పంటి లోపల ఉండే నరం పల్ప్ ఇన్ఫెక్షన్ గురైనప్పుడు లేదా చనిపోయినప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. లోతైన పుచ్చు, పంటికి గాయం, పంటి రంగు మారడం లాంటి కారణాల వల్ల రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది.
6: ఎలాంటి పరిస్థితుల్లో మరి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలండి?
7: భరించరాని పంటి నొప్పి, పంటి చిగురు పైన చీము లేదా వాపు రావడం, పంటికి దెబ్బ తగలడం వంటి కారణాల వల్ల రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది.
6: మేడం, మరి పన్ను నొప్పి బాగా ఉన్నప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడే అవకాశాలు ఉంటాయండి?
7: అన్ని పంటి నొప్పులకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడదు. నార్మల్ గా పంటి యొక్క పుచ్చు ఎప్పుడైతే పల్ప్ కి ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. అన్ని నొప్పులకి నార్మల్ గా చిగురు లేదా పంటి సమస్యలు లేదా సున్నితత్వం వల్ల కూడా నొప్పులు వస్తూ ఉంటాయి, దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏం అవసరం పడదు.
6: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడే లక్షణాలు ఎలా ఉంటాయండి?
7: తీవ్రమైన పంటి నొప్పి, చిగురు పైన వాపు లేదా చీము కారడం, పంటి యొక్క రంగు మారడం, ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత పంటి నొప్పి 2 లేదా 3 నిమిషాల కన్నా ఎక్కువగా ఉండడం, అలాంటి నొప్పి బాగా ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో ఎక్స్రే ద్వారా కన్ఫర్మ్ చేసుకుని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుంటాం.
6: మేడం, మరి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్నారు కదా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు నొప్పి బాగా ఉంటుందండి?
7: ఇప్పుడున్న టెక్నాలజీలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్

0: పెయిన్లెస్ గా అవుతుందండి. చిన్న మత్తు మందు లోకల్ ఎనస్థీషియా ద్వారా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాము. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసే 1-2 రోజులు అసౌకర్యంగా ఉండొచ్చు. క్యాప్ వేయించుకున్న తర్వాత నొప్పి అనేది ఏమీ ఉండదు.
1: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎన్ని సెట్టింగ్స్ లో పూర్తవుతుందండి?
0: సాధారణంగా 1 లేదా 3 సెట్టింగ్స్ లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పూర్తవుతుంది. ఒకవేళ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇంకా సెట్టింగ్స్ ఎక్స్టెండ్ అవుతుంది అంటే పంటి యొక్క ఇన్ఫెక్షన్ ఎక్కువైనా ఉండడం, లేదా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినా కూడా ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వకపోతే మళ్ళీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కొన్ని సెట్టింగ్స్ ఎక్కువ అవుతుంది.
1: మరి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఖర్చుతో కూడి ఉంటుందండి, అంటే ఎక్కువ ఖర్చు అవుతుందా దీనికి?
0: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ రీజనబుల్ గానే ఉంటుందండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వేసుకునే పంటి తొడుగు అంటే పంటి క్యాప్ యొక్క మెటీరియల్ ని బట్టి ఖర్చు అనేది డిపెండ్ అయి ఉంటుంది.
1: క్యాప్ ఎందుకు వేయాలి మేడం?
0: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేశాక పన్ను పెల్సుగా మారుతుంది, అందుకే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత క్యాప్ పెట్టించుకోవాలి. పెట్టించుకోకపోతే ఆ పెల్సుదనం అనేది పళ్ళ ఒత్తిడికి, మనం తినే ఆహార పదార్థాలకి చిప్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అంటే విరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం క్యాప్ కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. క్యాప్ వేసుకోవడం బట్టి మనము ఉన్న పన్నుని కాపాడుకుంటాం.
1: మేడం, మరి ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలండి?
0: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మనము యాంటీబయాటిక్స్ యూజ్ చేసుకుంటాం, కాబట్టి మాంసాహారం అనేది ఆపేస్తే మంచిది. కొంచెం మెత్తటి ఆహారము తీసుకోవాలి. మరీ గట్టి పదార్థాలు కాకుండా సాఫ్ట్ డైట్ ని మెయింటైన్ చేయడం బట్టి మన పంటిని మనం కాపాడుకోవచ్చు.
1: మేడం, మరి షుగర్ బీపీ ఉన్నవాళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చండి?
0: ఖచ్చితంగా చేయించుకోవచ్చండి. షుగర్ బీపీ కంట్రోల్లో ఉన్నవాళ్ళు అంటే నార్మల్ లిమిట్స్ లో ఉన్న వాళ్ళు ఒకసారి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకునే ముందు పరీక్షలు చేయించుకొని డాక్టర్ దగ్గర రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనుకుని కన్ఫర్మ్ అయిన తర్వాత దంత వైద్యునికి మేము ఏ మందులు వాడుతున్నామో అవి వాళ్ళకి చెప్పి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ఉత్తమం.
1: మేడం, మరి ఇటీవల కాలంలో పిల్లలకు కూడా పళ్ళు పాడైపోతూ ఉన్నాయండి కొన్ని రకాల ఆహారపు అలవాట్ల వల్ల. ఈ పళ్ళు పాడైనప్పుడు పిల్లలకి కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుందండి?
0: పాలపళ్ళు త్వరగా పుచ్చిని ఆకర్షిస్తాయండి. పాలపళ్ళలో ఉన్న ఇనామిల్ ఎప్పుడైతే తీపి పదార్థాన్ని ఆకర్షిస్తుందో అది త్వరగా ఇనామిల్ ని, లోపలున్న డెంటిల్ ని చాలా త్వరగా అట్రాక్ట్ చేసి ఖరాబ్ చేస్తూ ఉంటది. అది ఎప్పుడైతే పంటి నరాలలోకి వెళ్తుందో, నార్మల్ గా పాలపళ్ళలో పంటి నరాలు పర్మనెంట్ పళ్ళ కన్నా కొంచెం వెడల్పుగా ఉంటాయి. సో అందువల్ల త్వరగా పుచ్చి అనేది ఆకర్షించబడుతుంది అన్నమాట. దానికి మనం పల్పెక్టమీ ఆర్ పల్పాటమీ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ చిన్నపిల్లల్లోనే పర్మనెంట్ అంటే శాశ్వత దంతాల పైన పుచ్చు ఉంటే మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా పని చేయాలన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర మారం చేసి చాక్లెట్స్ కావాలి, ఐస్ క్రీమ్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు. మనము ప్రేమ కొద్దీ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇస్తూ ఉంటాం. మనంతటా మనమే అంటే తల్లిదండ్రులుగా మనమే పిల్లల పళ్ళని ఖరాబ్ చేస్తున్నాం. వారికి మనము ఏది మంచిది ఏది చెడు అని ముందు నుంచే చెప్పాలి. బ్రష్ ఎలా చేసుకోవాలి, ఏది తినాలి, ఏది తిన్న తర్వాత నోరు పుక్కలించుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా తల్లిదండ్రులుగా మనం చెప్పాలి. చిన్నపిల్లలు బ్రషింగ్ సర్క్యులర్ మోషన్ లో అంటే పంటి చుట్టూ రౌండ్ గా తిప్పుకుంటూ పన్నునంతా శుభ్రం చేసినట్లయితే వాళ్ళ పళ్ళు శుభ్రంగా అవుతాయి. మంచి ఆహారపు అలవాట్లు నేర్పడం తల్లిదండ్రుల యొక్క పూర్తి బాధ్యత.
1: మేడం, మరి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోకపోతే అంటే పన్ను నొప్పిగా ఉన్నా కూడా మరి పంటికి సంబంధించి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయండి?
0: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోకపోతే పంటి ఇన్ఫెక్షన్ అనేది కింద నరం వరకు, నరం నుండి ఎముకలోకి, ఎముక నుండి రక్తస్రావంలోకి వెళ్లి గుండెపోటు వంటి సమస్యలు కూడా రావచ్చు. పంటి నరం అనేది ఇన్ఫెక్షన్ అయింది అంటే అది బ్యాక్టీరియల్ ఫార్మేషన్ వల్ల అవుతుంది. పంటి యొక్క ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే బ్యాక్టీరియా ఫార్మేషన్ అయి అవుతుందో అది స్ప్రెడ్ అవుతున్న కొద్దీ అది బ్లడ్ సప్లైలోకి వెళ్తుంది. బ్లడ్ సప్లైలోకి అది ఫ్లో అవుతున్నప్పుడు అది గుండె వరకు వెళ్ళి బ్యాక్టీరియా బ్లడ్ యొక్క వెజిల్స్ లో ఫిల్ అయిపోయి మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.
1: మేడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మరి ఎన్ని సంవత్సరాల వరకు పన్ను నార్మల్ గా ఉంటుందండి?
0: సాధారణంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత 10 సంవత్సరాల వరకు మంచిగా ఉండొచ్చు. మనం మంచి ఆహార పద్ధతులు యూజ్ చేసి మనం నోటిని పరిశుభ్రంగా ఉంచుకొని తగిన మోతాదులో సమతుల్యత ఆహారం తీసుకోవడం బట్టి జీవితకాలం అంతా ఆ పన్నుని కాపాడుకోవచ్చు. గట్టి వస్తువులు తినడం వల్ల పంటి పైన ఉన్న క్యాప్ పోయి పన్నుని మనం కోల్పోయే అవకాశం ఉంటుంది.
1: పంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉండాలంటే మరి నోటికి సంబంధించి ఎటువంటి పరిశుభ్రత పాటించాలండి?

0: రోజుకి ఉదయము రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలి. పంటి సందులో ఉన్న ఆహారమును ఫ్లాస్ పద్ధతి ద్వారా తీసుకోవాలి. నాలుకను శుభ్రం చేసుకోవాలి. 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదించి పంటి సమస్య ఉన్నా లేకపోయినా దంత వైద్యుని దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవడం చాలా ఉత్తమం. ఆహారం తీసుకున్న ప్రతిసారి నోరు పుక్కలించుకోవడం, ఎక్కువ మోతాదులో వాటర్ తాగడం, సెలేవా ఫ్లో అనేది ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియల్ ఫార్మేషన్ ఎక్కువగా ఉండకుండా ఉంటది. ఎప్పుడైతే మన మౌత్ లో సెలేవా ఫ్లో ఎక్కువ ఉంటుందో అప్పుడు కేరీస్ అనేది చాలా తక్కువగా వస్తుంది.
1: మేడం, మరి కొంతమంది పన్ను నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని ఇంటి వైద్యాలు, ఇంటి చిట్కాలు పాటిస్తూ ఉంటారండి, ఇలా చేయడం కరెక్టేనా అండి?
0: ఇంగువ, లవంగం, జెండువాం లాంటివి పెట్టుకుంటారు. అలాంటివి పెట్టుకోవడం బట్టి పంటి ఇన్ఫెక్షన్ తగ్గకపోగా పన్నుని మనము కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే మన సొంతంగా మందులు వాడడం కూడా మంచిది కాదు. నొప్పి ఉన్న పంటిపై ఆస్ప్రిన్ గోళీలు అట్లాంటివి పెట్టుకుంటారు, అది కూడా మంచిది కాదు. అవి పెట్టుకోవడం బట్టి పంటి వాపు లేదా ముఖం వాసి వేరే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి మనకి పెయిన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి తగిన ట్రీట్మెంట్ తీయించుకోవడం మంచిది.
1: మేడం, కొంతమంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే భయపడుతూ ఉంటారు, మరి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి మీరు మా శ్రోతలకు ఏం చెప్తారండి?
0: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి పెయిన్లెస్ ట్రీట్మెంట్ గా కన్సిడర్ చేస్తున్నాం. మోస్ట్లీ లోకల్ ఎనస్థీషియా అంటే చిన్న మత్తు సూది ఇచ్చి నొప్పి లేకుండానే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తున్నారు, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. మనకున్న పంటిని కాపాడుకొని ఆ పంటిని తీయకుండానే దాన్ని ఆరోగ్యకరంగా మార్చే పద్ధతినే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం. పంటికి లోకల్ ఎనస్థీషియా ఇస్తాం. పంటి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ నరాల్ని తొలగించడం జరుగుతుంది. రూట్ కెనాల్ ను శుభ్రపరిచి ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా ఇరిగేట్ చేస్తాం. అలాగే ప్రత్యేకమైన మెటీరియల్ ను, మందును పెట్టి రూట్ కెనాల్ ని నింపి పర్మనెంట్ సిమెంట్ వేసి దానికి క్యాప్ వేసి సహజ పంటిని కాపాడుతుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్. నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. రూట్ కెనాల్ చేయించుకోవడం వల్ల సహజ పంటిని, నేచురల్ టూత్ ని మనం కాపాడుకోవచ్చు. అలాగే నొప్పిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్ఫెక్షన్ లేకుండా మంచి ఆరోగ్యకరమైన పన్నుని ఉంచుకోవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ అనేది పక్కపల్లకి వ్యాపించకుండా ఉండొచ్చు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మిగిలిన దంతాల వలనే ఈ పన్ను కూడా సహజ తీరుమైన సహజ శక్తిని పొందు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన పన్ను నార్మల్ పళ్ళలాగానే నమిలే శక్తిని కూడా కలిగి ఉంటుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్ తగ్గింది కదా, నొప్పి తగ్గింది కానీ కొంతమంది వేసుకోకుండా ఉంటారు. అలా వేసుకోకుండా ఉండడం వల్ల రీఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నొప్పి వచ్చినా రాకపోయినా యాంటీబయాటిక్స్ అనేవి కంప్లీట్ గా కోర్స్ వాడాల్సి వస్తుంది. కొన్ని రోజుల పాటు గట్టి పదార్థాలను నమలకూడదు. నోటి పరిశుభ్రతను పాటించాలి. అవసరమైతే తప్పకుండా దంత వైద్యుని సంప్రదించాలి.
1: మేడం, మరి చివరిగా మీరు దంతాలకు సంబంధించి ఎటువంటి ఆరోగ్య సూచనలు ఇస్తారండి?
0: మన ఆరోగ్యానికి నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం. రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. పొగాకు మరియు గుట్కా నమలడం అలవాటు ఉంటే వాటిని మానేయాలి. 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. పంటికి వచ్చే చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా దంత వైద్యుని దగ్గరికి వెళ్లి చికిత్స చేసుకోవడం వల్ల పంటిని కాపాడుకున్న వాళ్ళు అవుతారు.
1: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి, దంతాల యొక్క ఆరోగ్యం, అలాగే దంతాలను ఎలా కాపాడుకోవాలి అనే విషయాలని మా శ్రోతలకు చాలా చక్కగా వివరంగా మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణికి ధన్యవాదాలు. ఆరోగ్యకరమైన చిరునవ్వు మీ ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి గుర్తు.
2: మీరింతవరకు డాక్టర్ సలహాలు కార్యక్రమంలో పంటికి సంబంధించిన రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఈ అంశం గురించి దంత వైద్యురాలు డాక్టర్ ఈ పాలని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కలవకొలను నాగలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO

0: కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు.
2: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
3: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
2: 9989679076,
3: మరొక నంబర్ 7989701158. అన్నదమ్ములకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఆత్మీయ అనురాగాలను పంచుదాం.

0: चुट्टे से ही चुट्टे से ही भूमि।
1: మీరు వింటున్న పాట అవారా, చిత్రం నుంచి కార్తీక్ సునీత సారథి పాడిన పాట.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు
0: 9989679076,
1: మరొక నెంబర్ 7989701558.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800420-2233.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
7: మాటలు మీవి, పాటలు మావి.
6: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
7: మరొక నెంబర్ 2950-539.
8: ఒక మాట పది మాటలై అది పాట కావాలని.
6: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
7: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు
0: 9989679076,
1: మరొక నెంబర్ 7980711588.
2: కార్యక్రమం ఇప్పుడు వినండి. గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో గిరిజనుల పాటలు వింటారు.

శుభకలడం కలగరన్నా నిడు కలడం కలగరు.

0: మీరు ఇంతవరకు గిరిజన పాటలు విన్నారు.
1: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆకాశవాణి విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష సెట్ ప్రకటనను ఉస్మానియా యూనివర్సిటీ వెలువరించింది. ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సి, ఎంఈడి, ఎంపీఈడి, ఎంసీజే, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంటెక్, సిఎస్సి, ఐటీలలో 50% మార్కులు ఉండాలి. పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆన్లైన్లో పరీక్షను నిర్వహిస్తారు. పేపర్ 1 100 మార్కులకు, పేపర్ 2 200 మార్కులకు, పేపర్ 1 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు 2000 రూపాయలు, బీసీ, ఈడబ్ల్యూఎస్లు 1500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ట్రాన్స్జెండర్ అభ్యర్థులు 1000 రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://telanganaset.org. ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 30 August 2026. పరీక్షను సెప్టెంబర్ చివరి వారంలో నిర్వహిస్తారు. మరొక ప్రకటన. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ యుఆర్ఎస్సి బెంగళూరులో 410 అప్రెంటిస్ల ఖాళీల భర్తీ కోసం ప్రకటన విడుదల చేశారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు బీఈ, బీటెక్ 220 ఖాళీలు, టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా ఖాళీలు 120 ఉన్నాయి. కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్లు 70 ఖాళీలు ఉన్నాయి. విభాగాల విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, కెమికల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్ కలిగి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్లకు సంబంధిత డిప్లొమా అవసరం ఉంటుంది. కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్ల కోసం డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. స్టైఫండ్ గా నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు 12,300, డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్లకు 10,900 రూపాయలు స్టైఫండ్ గా లభిస్తుంది. విద్యార్హతల్లో సాధించిన మార్కుల మెరిట్తో షార్ట్ లిస్టు చేసి ధృవపత్రాలు పరిశీలించి అప్రెంటిస్ కోసం తీసుకుంటారు. మొదట నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఈ స్కీమ్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉమాంగ్ పోర్టల్లో యుఆర్ఎస్సి అప్రెంటిస్ కు దరఖాస్తు ఫారం నింపాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.isro.gov.in https://www.isro.gov.in

0: www.govi.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 28 August 2026.
1: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లో 0874429539 2950398 నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సాంకేతిక సహకారం అందించారు సుగ్రీవ.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
7: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు
0: 9989679076,
1: మరొక నెంబర్ 7989701158. అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేద్దాం, ఆత్మీయ అనురాగాలను పంచుదాం.
2: మీ మాటతో పాట కార్యక్రమంలో మొదటి శ్రోత ఎవరో చూద్దాం. హలో,
3: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
3: సీతంపేట నుంచి మురుగుడ్ స్వరూప.
2: స్వరూప గారు చెప్పండి, ఈరోజు మీకు ఏ పాట కావాలి?
3: ఈరోజు గోరంటాల సినిమా నుంచి మేడం, అన్నా చెల్లెల అనుబంధం ఉన్న పాట కావాలి మేడం.
2: ఓకే అండి,
3: థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో,
1: నమస్తే మేడం గారు, నేను సుబ్బయ్యగూడి నుంచి అన్నప్పారావు మాట్లాడుతున్నాను. బాగున్నారా?
0: బాగున్నామండి అప్పారావు గారు, చెప్పండి ఈరోజు ఏ పాట కోరుతున్నారు?
1: వాతావరణం చాలా కూలింగ్ గా ఉంది, దానికోసం ఈరోజు పవిత్ర బంధంలో నుంచి పట్టుబట్టు చెరిగిపోదు అనే పాట కోరుకుంటూ, మొన్న మంగళవారం నాడు మొదమంజరి సుంకర్నేని స్వాతి గారు షావుకారు జానకి గారి గురించి చెప్పారండి.
0: ఓకే.
1: ఆ షావుకారు జానకి గారు ఎన్ని బాధలు పడదో, ఎన్ని కష్టాలు పడదో, మనసుని కలిసి వేసిందండి. ఆ చెప్పే విధానం పాటలు
0: అదే అదే
1: చాలా మంచిగా నిర్వహించిన స్వాతి గారికి, ప్రసారం చేసిన ఆకాశవాణి పట్టుబడి కేంద్రం వారికి ధన్యవాదాలు.
0: ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ.
1: హలో,
0: సరే అండి, మీరు కోరిన పాట వేస్తున్నాను.
1: ఓకే
0: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: మీ మాటతో ఓ పాట కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, రోజు ఏ పాట కావాలి మీకు? ఓకే అండి.

0: మీ మాటతో పాట కార్యక్రమంలో శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: నా పేరు మారవేణ శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్ లక్ష్మీదేపల్లి నుంచి.
0: శ్రీనివాసరావు గారు చెప్పండి, ఈ రోజు ఏ పాట కావాలి మీకు?
1: ఆడపడుస్తు మూవీ నుంచి అన్నా మీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఓ అన్నా, ఈ పాట వేయండి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తానండి. థ్యాంక్ యూ.

0: ചാ ബബ്ബലാ
1: സൈ ബോൾ
0: നടുവലോ താമര
1: സൈ ബോൾ
0: బురద పుల్ల
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో, నమస్తే అండి. మీ పేరు? ఈశ్వర్ యాదవ్ గారు. చెప్పండి, ఈరోజు ఏ పాట కోరుకుంటున్నారు? ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాను. తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.

0: cosa ridere.
1: శ్రోతలు మీ మాటతో ఓ పాట ఫోనిన్ లైవ్ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో,
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? ఝాన్సీ గారు, చెప్పండి, ఈరోజు ఏ పాట కావాలి? ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: మేడం, నమస్తే.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: కాలేపల్లి రాంబాబు.
0: రాంబాబు గారు, చెప్పండి, ఈ రోజు ఏ పాట కోరుతున్నారు?
1: కొంచెపుట్టు నుంచి లేలే బాబా నిద్ర పాట వినిపిస్తాను మేడం.
0: ఓకే అండి, తప్పకుండా.
1: ఓకే మేడం,
0: థ్యాంక్
1: థ్యాంక్
0: యూ
1: యూ.
0: అండి. ఓకే.

0: శ్రోతలు మీ మాటతో పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు శ్రోత ఎవరో చూద్దాం. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు బాధిత వెంకటేశ్వరరావు మేడం, లక్ష్మీపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి.
0: చెప్పండి వెంకటేశ్వరరావు గారు, ఈరోజు ఏ పాట కావాలి?
1: 20వ శతాబ్దం సినిమా మేడం. నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం.
0: ఓకే అండి,
1: నా ప్రేమ ఈ పాట ఏంటండి?
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాను. థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరు? హలో,
1: హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు పరిగి మాధవ రానక్క గట్టన్న, మాది హుజురాబాద్ అక్క.
0: చెప్పండి, ఈరోజు ఏ పాట కావాలి మీకు? ఓకే అండి, తప్పకుండా వినిపిస్తానండి. చెప్పండి. అదే అండి. ఓకే అండి, ఓకే.

0: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: కట్ల సతీష్ మేడం, భద్రాద్రి కోటారం జిల్లా రాంపురం గ్రామం మేడం.
0: చెప్పండి కట్ల సతీష్ గారు, ఈరోజు ఏ పాట కోరుతున్నారు?
1: మేడం, మాకు సిరిడి సాయి సినిమాలో శరణ్ శరణ్ సాంగ్ కావాలి మేడం.
0: ఓకే అండి.
1: ఈ పాట మేడం శ్రీరాముల శ్రీనివాస్, రామచందర్, అలాగే మన చికెన్ షాప్ రాములు గారు, నీలగొండ సతీ వింటున్న వారందరి కోసం మేడం ఈ సాంగ్.
0: తప్పకుండా అండి, మీ అందరి కోసం ఈ పాట.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో చిత్రగీతాలు వింటున్నారు. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: నా పేరు వేముల పరశురామ్ మేడం, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచరుడి.
0: చెప్పండి పరశురామ్ గారు, ఈరోజు ఏ పాట కోరుతున్నారు?
1: సినిమా పేరు బలే తమ్ముడు, అందులోంచి గోపాల బాల అనే పాట ఉంటుంది మేడం, అమ్మగారు పాడారు ఆ పాట.
0: ఓకే అండి, తప్పకుండా.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో చిత్రగీతాలు వింటున్నారు. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: చిన్నపాసి.
0: చిన్నపాసి గారు చెప్పండి, ఈరోజు ఏ పాట కోరుతున్నారు? ఓకే అండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ
0: అండి.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ లో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? రాధాపాసి గారు, చెప్పండి, రోజు ఏ పాట కోరుతున్నారు?
1: నాకు కిరాయి రౌడు సినిమా నుంచి ఆదాయమి మా అన్న గారి పాట కావాలి. మా అన్న చెల్లెల అనుబంధం చూసిందా మేడం? మేడం వాళ్ళందరూ సార్ వాళ్ళు అంటారు, మా అన్న తర్వాత నాకు అదృష్టం అనుకోవాలి.
0: అంతే అంతే అండి. ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాను.
1: ఈ పాట మా పెద్దన్న బాలపాసి, మా చిన్నన్న చిన్నపాసి, మా చిన్న తమ్ముడు కన్నపాసి గురించి నేను కోరుకుంటున్నా.
0: ఓకే అండి, తప్పకుండా అండి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు మీ మాటతో పాట ఫోన్ఇన్ లైవ్ ప్రోగ్రాంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరి శ్రోత ఎవరో చూద్దాం. హలో,
1: నమస్తే. శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. మీ పేరు?
1: పుల్లారావు. ఫ్రమ్ గన్నవరం.
0: చెప్పండి పుల్లారావు గారు, ఈ రోజు ఏ పాట కోరుతున్నారు?
1: ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులతో, మీ సిబ్బందికి, మన శ్రోతలందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు.
0: ఓకే ఓకే అండి.
1: అలాగే అన్నవరాలు అంది ఒక అన్న పిల్లల మీద పాట.
0: ఓకే అండి, తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ.

0: మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038,
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: శ్రోతలు ఏకచిత్రగానం కార్యక్రమంలో స్వాతి ముత్యం చిత్రంలోని పాటలు వింటున్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణి.

0: లో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989697076.
0: మరొక నెంబర్ 7989701158.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షడ్యం మందరం. ఆ

మీరింతవరకు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ వారు సమర్పించిన స్వాతిముత్యం చిత్రంలోని పాటలు విన్నారు. ఏకచిత్రగానం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రీ రాఘవేంద్రాయ నమః ప్రత్యేక కార్యక్రమం వింటారు.

వాడు. సుఖకర్ణుడి భక్తి శ్రద్ధలకు ముగ్ధుడైన బ్రహ్మ అతనిని అనుగ్రహించాడు. సుఖకర్ణుడే ప్రహ్లాదుడు. వ్యాసరాయులు రాఘవేంద్రులుగా అవతరించి అద్భుత లీలలు చూపారు. భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ తన దివ్య కృపాదృష్టితో వాత్సల్య కిరణాలను ప్రసరింపచేశారు శ్రీ రాఘవేంద్ర తీర్థులు.

మహాయోగి మహిమాన్వితుడు అయిన శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి బృందావనం పవిత్ర మంత్రాలయ క్షేత్రం తుంగభద్రా నదీ తీరాన భక్తుల పాలిట మహిమాలయంగా విరాజిల్లుతోంది పుణ్యస్థలం. సుఖకర్ణుని మరో అవతారమే శ్రీ రాఘవేంద్రులు. శ్రీహరి నుండి నిరాడంబర జీవితాన్ని కోరుకున్న సుఖకర్ణుడు ప్రతిరోజు బ్రహ్మదేవుడి దేవతోపాసనకు కావలసిన ఏర్పాట్లన్నీ స్వయంగా పర్యవేక్షించేవాడు. ఎల్లప్పుడూ భగవంతుని చింతనలోనే గడిపే

0: హిరణ్యకశ్యపుని కుమారుడైన ప్రహ్లాదుడు శ్రీహరి భక్తుడు. తన బద్ధశత్రువైన విష్ణువును కుమారుడు ప్రార్థించడం, ఎల్లప్పుడూ స్మరించడం సహించలేని హిరణ్యకశ్యపుడు మందలించాడు, బెదిరించాడు. చివరకు కుమారుడన్న మమకారం విడిచి చంపాలని చూశాడు. అది సాధ్యపడక విసికి వేసారిన హిరణ్యకశ్యపుడు నీ శ్రీహరి ఎక్కడున్నాడు అని ప్రశ్నించాడు. అందుకు ప్రహ్లాదుడు శ్రీహరి ప్రతిచోటా ఉన్నాడు, అందుకు ఎటువంటి సందేహమూ లేదు అన్నాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్యకశ్యపుడు అడుగగా ఉన్నాడు అని ప్రహ్లాదుడు బదులిచ్చాడు. వెంటనే తన గదతో స్తంభాన్ని పగులగొట్టిన హిరణ్యకశ్యపుడు ఆ స్తంభంలో నుండి బయటకు వచ్చిన నరసింహస్వామి చేతిలో హతమయ్యాడు.
1: కావేరీ నదీ తీరాన బన్నూరు గ్రామంలో రామస్వామి అనే బ్రాహ్మణుడు మరణించగా అతని ధర్మపత్ని భర్తతో పాటే దేహత్యాగం చేయాలని భావించి గురువులైన బ్రహ్మణ్యతీర్థుల వారి అనుజ్ఞ కోసం వెళ్ళిందట. తన ఎదుట నిలుచున్న దీనురాలి స్థితిని గమనించక స్వామి దీర్ఘ సుమంగళీ భవ అని దీవించారట. అసలు విషయం తెలుసుకుని తన కమండలంలోని నీటిని మృతుని దేహంపై చల్లగా మరుక్షణం రామస్వామి సజీవులయ్యారు. స్వామివారు ఆ దంపతులను ఆశీర్వదించి వారికి ఇద్దరు పిల్లలు కలుగుతారని, వారిలో ముందుగా పుట్టిన బిడ్డను తమ మఠానికి ఇవ్వమని కోరగా వారు సంతోషంగా అంగీకరించారు. గురువు అనుగ్రహంతో వారికి కుమారుడు జన్మించాడు. ఆయనే వ్యాసరాయలు. 1519వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సింహాసనం అధిష్ఠించాక దుష్టగ్రహ నివారణకై తన రాజ్యాన్ని, తన సర్వస్వాన్ని వ్యాసతీర్థులకు దానం చేశారట. దుష్టగ్రహాలన్నీ జ్వాలారూపంలో ఎదురుగా కనిపించగానే వ్యాసతీర్థుల వారు తన మహిమతో వాటిని భస్మం చేసి తిరిగి రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలకు అప్పగించారని చరిత్ర చెబుతుంది. తన జీవిత కాలంలో దాదాపుగా 300 హనుమత్ ప్రతిష్టలను చేసినటువంటి వ్యాసతీర్థుల వారు క్రీస్తుశకం 1539వ సంవత్సరం పాల్గొన్న బహుళ చవితి నాడు నవ బృందావనంలోకి ప్రవేశించి బృందావనస్థులయ్యారు.

విజయనగర సామ్రాజ్యపతి అయిన శ్రీకృష్ణదేవరాయలు సభలో కృష్ణ భట్టు అను వీణా ప్రవీణుడు ఉండేవారట. ఇతని మనుమడైన తిమ్మన్న భట్టు కూడా తాతాతండ్రుల వలె బహుశాస్త్రాలు అధ్యయనం చేసి వైణిక విద్వాంసులుగా గుర్తింపు పొందారు. వీరి ధర్మపత్ని గోపమ్మ విజయనగరం నుండి భువనగిరికి నివాసం మార్చుకున్నారు తిమ్మన్న గోపమ్మ దంపతులు. వీరికి గురురాజను పుత్రుడు కలిగాడు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించగా స్వామి అనుగ్రహంతో క్రీస్తు శకం 1595 మరో కుమారుడు జన్మించాడు. ఆయనకు వెంకన్న భట్టు అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకోసాగారు తిమ్మన్న గోపమ్మ దంపతులు. ఈ బాలుడు వెంకన్న భట్టు అనతి కాలంలోనే శ్రీ రాఘవేంద్ర స్వాములుగా జగత్ ప్రసిద్ధులయ్యారు. ఒకనాడు వెంకన్న భట్టును చూసిన సుధీంద్ర తీర్థులవారు తన తపః ప్రభావంతో అతని ప్రతిభను భవిష్యత్తును తెలుసుకుని అప్పటికే వేదాంత తర్క ద్వైత శాస్త్రాలను అభ్యసించిన వెంకన్న భట్టును తన వెంట తీసుకుని వెళ్లారు. ఇతర శిష్యులతో పాటు వెంకన్న భట్టుకు కూడా ద్వైత శాస్త్రాన్ని బోధించారు సుధీంద్ర తీర్థులవారు. వారు చెప్పిన

0: సుధ అనే పాఠానికి పరిమళ అనే పేరుతో చక్కని తాత్పర్యాదులు రాసినందుకు గురువుగారితో పరిమళాచార్యునిగా బిరుదును అందుకున్నారు శ్రీ రాఘవేంద్రులు.
1: విద్యాభ్యాసం అనంతరం గురువాజ్ఞ ప్రకారం స్వగ్రామానికి చేరుకుని సరస్వతిని వివాహం చేసుకున్నారు వెంకన్న భట్టు. వారికి ఒక పుత్రుడు కలిగాడు, ఆయనే లక్ష్మీనారాయణుడు. గృహస్థాశ్రమం నిర్వహిస్తున్న సమయంలో వెంకన్న భట్టును పిలిచి తన గురువైన సుధీంద్ర తీర్థుల వారు తన సంస్థానంలో మూలరాముని పూజ కొరకు సన్యాసాశ్రమం స్వీకరించమని కోరాడట. అందుకు వెంకన్న భట్టు మన్నించమని, స్వీకరించలేనని గురువుగారితో చెప్పారు. సుధీంద్ర తీర్థులు ఆశ్రమ బాధ్యతలను యాదవేంద్రునికి అప్పగించారు. ఒకనాడు సుధీంద్ర తీర్థుల వారికి కలలో వెంకన్న భట్టుకు ఆశ్రమ నిర్వహణ బాధ్యతను అప్పగించాల్సిందిగా భగవదాజ్ఞ అయింది. అదే సమయంలో వెంకన్న భట్టుకు కూడా అదే కళ రావడంతో భట్టు సన్యాసాశ్రమం స్వీకరించారు. వెంకన్న భట్టుకు రాఘవేంద్ర తీర్థులు అని నామకరణం చేశారు గురువు సుధీంద్ర తీర్థులు.
2: కొంతకాలానికి శ్రీ వ్యాసరాయల స్వామివారి బృందావనానికి సమీపానే శ్రీ సుధీంద్ర తీర్థుల వారు బృందావనస్థులైనారు. ఈ బృందావనాన్నే నవ బృందావనంగా భక్తులు పిలుస్తారు. శిష్యులతో కలిసి శ్రీ రాఘవేంద్ర తీర్థుల వారు దేశంలో అనేక పర్యటనలు చేశారు. వేదాంత చర్చలో అనేక ఉద్దండులైన పండితులను ఓడించారు. మైసూరులో హరహరేశ్వరుణ్ణి, హంపీలో శ్రీరంగం, కాంచీపురం, మథుర, పండరీపురం, కాశీ వంటి పుణ్యక్షేత్రాలను కూడా దర్శించారు. మైసూరులోని హరిహరేశ్వరుణ్ణి, హంపీలో విరూపాక్షుణ్ణి సేవించారు. ఉడిప్పిలో శ్రీకృష్ణుని దర్శించి అక్కడే తంత్రదీపిక, న్యాయముక్తావళి అనే గ్రంథాలను రచించారు తన దేశ సంచార కాలమందే శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు.
0: నిరక్షరాస్యుడైన వెంకన్న అనే బాలకుణ్ణి ఆశీర్వదించారు రాఘవేంద్రులు. ఆదోని నవాబు అసదుల్లా ఖాన్కు అత్యవసరమైన ఉత్తరం ఒకటి రాగా అక్కడే ఉన్న నిరక్షరాస్యుడైన వెంకన్నను పిలిచి చదవమనగాని వెంటనే గురు రాఘవేంద్రులను మనస్సులో తలుచుకొని ఆ ఉత్తరాన్ని వెంకన్న చదివి వినిపించాడట. నవాబు సంతోషించి తన కొలువులో దివాన్గా వెంకన్నను నియమించారు. తర్వాత కాలంలో రాఘవేంద్రులు ఆదోని రాగా వెంకన్న తన స్వామిని కలుసుకుని ఆశీర్వాదం పొంది తన ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరారట. రాఘవేంద్ర తీర్థులు శక్తి సామర్థ్యాలు పరీక్షింపదలిచి నవాబు కూడా స్వామి దర్శనానికి వెళ్లి మాంసంతో నింపిన ఒక బుట్టను వస్త్రంతో కప్పి తన కానుకగా స్వీకరించమని కోరాడట. త్రికాల జ్ఞానుడైన రాఘవేంద్రునికి అసలు విషయం తెలిసినా ఏమీ అనక బుట్టపై తీర్థం చల్లి తెరిచి చూడగా దానిలో ఫలపుష్పాలు ప్రత్యక్షమయ్యాయి. నవాబు తన తప్పు తెలుసుకుని క్షమించమని స్వామిని కోరి పరిహారంగా ఏదైనా తన నుండి స్వీకరించమని ప్రార్థించాడు.
1: మంచాల గ్రామ విశిష్టతను, స్థల మహత్యాన్ని స్వామి నవాబుకి వివరించి తనకు జాగీరుగా ఇవ్వమని కోరాడట. స్వామి ఆజ్ఞానుసారం వెంకన్న అక్కడే పెద్ద మఠం కట్టించాడు. మంచాల గ్రామమే కాలాంతరంలో మంత్రాలయంగా రూపాంతరం చెందింది. పరశురాముని తల్లి అయిన రేణుకాదేవి తుంగభద్ర నదీ తీరాన మంచాలమ్మగా వెలిసింది. మంచాలమ్మ తల్లిని హిరణ్యకశ్యపుడు కులదేవతగా పూజించాడట. తన కుమారుడైన ప్రహ్లాదుడు కూడా కులదేవత మంచాలమ్మను ఆరాధించాడు. ఈ ప్రదేశంలోనే ప్రహ్లాదుడు తన దేహాన్ని త్యజించి శ్రీహరిలో ఐక్యమయ్యాడు. ద్వాపరయుగంలో పాండవులు అశ్వమేధ యాగం చేసినప్పుడు జైత్రయాత్ర వేళ అర్జునుడు అనుసాలుడు మధ్య యుద్ధం జరగగా ఈ మంచాల ప్రదేశంలో అనుసాలుణ్ణి ఓడించలేకపోయాడట అర్జునుడు. స్థలమహత్యాన్ని గ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ ప్రదేశం నుండి అనుసాలుడి రథాన్ని కదిలేలా చేసి విజయుడికి విజయాన్ని పొందేలా చేశాడట. అందువల్లే ఈ మంచాల గ్రామం ప్రదేశంలో ఉన్నవారికి అపజయం కలుగదని, సర్వదా విజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ మంచాల గ్రామమే మంత్రాలయంగా రూపాంతరం చెంది భక్తుల పాలిట మహిమ

శ్రీ రాఘవేంద్రులు మంత్రాలయంలోని బృందావనస్థులవటానికి నిర్ణయించుకుని మంత్రాలయం మంచాలమ్మైన రేణుకాదేవిని స్తుతించి ఆమె అనుమతి తీసుకున్నారు. నేటికీ భక్తులు గురు రాఘవేంద్రులను దర్శించటానికి ముందు తప్పనిసరిగా మంచాలమ్మను దర్శించుకుని ఆశీస్సులందుకుంటారు. రాఘవేంద్ర తీర్థులు బృందావనస్థులు అవుతున్నారనే వార్త దేశమంతటా వ్యాపించడంతో స్వామివారి శిష్యులు లక్షలాది భక్తులు మంత్రాలయానికి చేరుకున్నారు. మంత్రాలయ సమీపాన ఒక రాయిపై శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో 7 గడియలు విశ్రమించాడని, అందుకే ఆ పవిత్ర రాయిని వెంకన్న గురు రాఘవేంద్రుల బృందావనానికి ఉపయోగించాడు. మిగిలిన రాతితో హనుమంతుడి విగ్రహాన్ని చెక్కించి బృందావనానికి ఎదురుగా ఉండేటట్లు ప్రతిష్ఠించారు. ఆశ్రమ నిర్వహణను శ్రీ యోగేంద్ర తీర్థుల వారికి అప్పగించిన శ్రీ గురు రాఘవేంద్రులు 1671 సంవత్సరం శ్రావణ బహుళ విధియ గురువారం సూర్యోదయానికి పూర్వం సజీవంగా బృందావనస్థులయ్యారు. తమ గురువుగారు బృందావనస్థులైన వార్తను విని శ్రీ రాఘవేంద్ర స్తోత్రాన్ని పఠిస్తూ అప్పణాచార్యుడు అనే శిష్యుడు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి స్వామి బృందావనస్థులయ్యారు. అప్పణాచార్యుడు స్తోత్రంలో ఆఖరి చరణం చదవక స్థాణువై నిలబడిపోగా సమాధి నుండి శ్రీ రాఘవేంద్రులు సాక్షి హయా సోత్రహి అని పలికి స్తోత్రాన్ని పూర్తి చేశారు. శ్రీ వరాహస్వామి అనుగ్రహంతో తుంగభద్రా నదీ తీరాన మంత్రాలయంలో 700 ఉత్కృష్ట సాలిగ్రామాలతో స్థాపించబడి శుద్ధ ముద్రికతో మూయబడిన శ్రీ రాఘవేంద్ర స్వామివారి బృందావనం మహాపవిత్రమైంది.

0: ఈ బృందావనం ప్రక్కనే స్వామి మునివనోడైన శ్రీ వాదేంద్రుల బృందావనం కూడా ఉంది. వీరు గుణగుణ స్తవాన్ని రచించి స్వామివారి సమాధి ఎదుటగా ఉండి చదువుతుండగా శ్రీ రాఘవేంద్రులు అందుకు సమ్మతించినట్లుగా వారి బృందావనం కొద్దిగా కదిలిందని నేటికీ చరిత్ర చెబుతుంది. మహిమాన్వితులు మహాయోగీంద్రులు శ్రీ రాఘవేంద్రులు వారు బృందావనస్థులు అంటే సజీవ సమాధి పొందినప్పటికీ తన మహిమల ద్వారా నేటికీ భక్తుల పాలిట కొంగు బంగారమై ఉన్నారు. వారు ఎన్నో లీలలను భక్తులకు చూపించారు.
1: మహావిద్వాంసులైన ముగ్గురు జ్యోతిష్యులు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దర్శనానికి వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేసి, స్వామి, మీ జాతకం ఒక్కసారి పరిశీలించాలని ఉంది అని మనవి చేశారట. అందుకు రాఘవేంద్రులు మందహాసంతో సరే అన్నారట. ముగ్గురు ఎంతో జాగ్రత్తగా స్వామి జాతకాన్ని ఆమూలాగ్రం పరిశీలించి, వారిలో వారు మొదటి వ్యక్తి స్వామి జీవితకాలం 70 సంవత్సరాలుగా, రెండవ జ్యోతిష్యుడు 700 సంవత్సరాలుగా, ఇక మూడవ జ్యోతిష్యుడు 7000 సంవత్సరాలుగా చెప్పి తమలో తాము తమదంటే తమదే సరైనదని స్వామి ముందే వాదించుకున్నారట. అప్పుడు స్వామి చిరునవ్వుతో, మీ ముగ్గురు నిజమే చెప్పారు. నా భౌతిక కాయం 70 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది. నేను బృందావస్థులైన తర్వాత ఆ బృందావనం 700 సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే నా చేత రచించబడ్డ గ్రంథాలు 7000 సంవత్సరాల వరకు ప్రసిద్ధి పొంది అందరి చేత చదివించబడతాయి అని వివరించిన స్వామి ఆ ముగ్గురు జ్యోతిష్యులను సత్కరించి పంపించారట.
0: ఒకసారి రాఘవేంద్రులు సిరసంగి అనే గ్రామంలో పర్యటిస్తూ తన భక్తులను తన దివ్య బోధనలతో ఉత్తేజపరుస్తున్న సమయంలో దేశాయి అనే వ్యక్తి వేదమంత్రాలు అబద్ధమని భావించి తమ ప్రాంతానికి వచ్చిన స్వామిని పరీక్షించదలచి ఒక రోకలిని తెచ్చి దాన్ని చిగురింపచేయవలసిందిగా స్వామివారిని కోరాడట. అందుకు రాఘవేంద్రులు

0: చిరునవ్వుతో తన మంత్రజలాన్ని ఆ రోకలిపై చల్లగా వెంటనే ఆ రోకలి చిగురించింది. అక్కడున్నవారు స్వామి మహిమకు అబ్బురపడగా దేశాయి వెంటనే రాఘవేంద్ర తీర్థుల పాదాలపై పడి క్షమించమని కోరాడట.
1: రాఘవేంద్రుల నుండి ఇప్పటి వరకు గురు పరంపర అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతూ వస్తోంది. గురుపదం గురుపరంపరలో 32వ తీర్థులు శ్రీ గురు రాఘవేంద్రులు. ప్రస్తుతం 108వ పీఠాధిపతిగా శ్రీ సుబు యతీంద్ర తీర్థుల వారు కొనసాగుతున్నారు. ప్రతి సంవత్సరం శ్రీ గురు రాఘవేంద్ర తీర్థుల వారి ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

ఆరాధనోత్సవాల్లో భాగంగా దేశం నలుమూలల నుండి భక్తులు విశేష సంఖ్యలో మఠానికి విచ్చేస్తారు. ఆరాధనోత్సవాల్లో ధ్వజారోహణం, గోవు, గజ, లక్ష్మీ పూజలు, ధ్యానం, ప్రభ ఉత్సవం, ఋగ్వేదం, యజుర్వేద నిత్య ఉపకర్మ, శాఖోత్సవం, రజిత మంటపోత్సవం, పూర్వ ఆరాధన, మధ్య ఆరాధన, ఉత్తర ఆరాధన, శ్రీ సుజ్ఞానేంద్ర తీర్థ ఆరాధన, సర్వ సమర్పణోత్సవం, మహాపూజ, పంచామృతం, ఇవి మాత్రమే కాకుండా పవమాన, మన్యసూక్త, దుర్గా, శ్రీసూక్త, స్వయంవర పార్వతీ హోమాలు, ధన్వంతరి, శ్రీ రాఘవేంద్ర అష్టాక్షర మంత్రహోమం, ఇలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు నిర్వాహకులు.

Fechada!

ఇక ప్రతిరోజు సాయం సమయంలో నిర్వహించే కనక రజత రథోత్సవాలు కన్నుల పండుగగా సాగుతాయి.

0: మంత్రాలయ రాఘవేంద్రునికి మరొక పేరు పరిమళాచార్యులు. ఆయన సన్నిధిలో భక్తులకు ఇచ్చే ప్రసాదమే పరిమళ ప్రసాదం. ఈ ప్రసాదం ఎంతో ప్రత్యేకమైనది. అన్ని దేవాలయాల్లోకి భిన్నమైనది పరిమళ ప్రసాదం. సుధీంద్ర తీర్థులు ఈ పరిమళ ప్రసాదాన్ని ప్రవేశపెట్టారు. సుగంధ ద్రవ్యాలు ఉపయోగించకుండా చతురస్రాకారంలో ఉంటుంది ఈ ప్రసాదం. సువాసనలు వెదజల్లుతూ తీయటి రుచితో సుగంధాలు వెదజల్లుతుంది ఈ పరిమళ ప్రసాదం. స్వామి పేరుతో భక్తి పరిమళాలతో పవిత్రమైనదే ఈ పరిమళ ప్రసాదం.
1: రాఘవేంద్రులకు మూగజీవాలపై అపార ప్రేమ కరుణ. గోమాత సేవను ఎంతో పవిత్రమైన కార్యంగా భావించేవారు. అప్పటినుండి ఇప్పటి వరకు రాఘవేంద్రుని సన్నిధిలో సుమారుగా 750 గోవులు గోపూజ ధ్యానపూజలతో సంరక్షించబడుతున్నాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఎంతో పవిత్రమైందని, రోజూ వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.
0: ఇక్కడ ఉన్నటువంటి గురు సార్వభౌమ సంస్కృత విద్యాపీఠం ద్వారా అనేక మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారు. ఈ పీఠం ద్వారా అనేక మంది విద్వాంసులుగా, వేద పండితులుగా, అర్చకులుగా ఆయా రంగాల్లో పరిణితులయ్యారు. శాస్త్రాధ్యయనం, వేదాధ్యయనం విద్యార్థులకు అందించడమే కాకుండా వారికి వసతి సౌకర్యం, ఉపకార వేతనాలు, ఇంకా ఉద్యోగ భృతిని కూడా కల్పిస్తూ విద్యారంగంలో కూడా ఉన్నతమైన ఆశయాలకు కృషి చేస్తున్నారు.

ఈ శరణు ఘోష గురు మంత్రాలయంలో నిత్యం మారుమ్రోగుతూనే ఉంటుంది. భక్తుల గుండెల్లో భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది. పూజించటానికి సంపూర్ణ గురువులు సత్యధర్మాల్లో నిష్ఠాగరిష్ఠులుగా, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం వంటివారుగా, కోరకుండానే మనస్సున ఉదయించే సద్వాంఛ తీర్చేవారైన శ్రీ గురు రాఘవేంద్ర స్వాముల వారికి ఇవే భక్తిపూర్వక నమస్సుమాంజలులు.

మీరింతవరకు శ్రీ రాఘవేంద్రాయ నమః ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు.

మీరు విన్న పాట విమానం చిత్రం నుంచి. శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి చిరునవ్వుతో చిత్రం నుంచి ఈ పాట.

0: single? Let's go out, man. Your place or mine?
1: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు.
2: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
3: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు
2: 9989679076,
3: మరొక నెంబర్ 7989701158. అనురాగాలను పంచుదాం.
1: చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం చిరుత చిత్రం కోసం దీపు రీటా పాడిన పాటకు సాహిత్యం అందించారు రామజోగయ్య శాస్త్రి. సంగీతం సమకూర్చినవారు మణిశర్మ.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701158. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం సూర్యవంశం చిత్రంలోని పాట.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు
0: 9989679076,
1: మరొక నెంబర్ 7989701.
2: చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎంసీఏ చిత్రంలోని పాట.

0: కూలీ చేసే కసాయోళ్ళు దగుల్బాజీ గాళ్ళు చుట్టూరా ఉన్నారు. జాగ్రత్త అండి బాబు అమ్మ జాగ్రత్త.
1: మిర్చి చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు
0: 9989679076,
1: మరొక నెంబర్ 7980701588.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
3: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
2: 9989679076,
3: మరొక నెంబర్ 7989709158.

చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు వినండి బాహుబలి చిత్రం కోసం కార్తీక్ ధామిని పాడిన పాట.